మళ్ళా ఒకేలు తరజయ కలిచేంగి ఇదే తల్లి యుపి లేక చాలే మన పార్వత బాన్ని కొని మై చిన్ హామేన్ మళ్ళా చాలే నిరు యుడు మైలు గుయే కుని కామ లేక యురు యుడు తెన్ చాదు బాల్లక ఇమ్మకితే బురిపి ఇమ్మకితే చిలు పియక్వా దిన కిలు కే దాయ దగ ని నేను బొంగిన మామి వాచం పియక తాని గియా ని నమ పియన దగ రబ నువాన్ కితి గియరా తెలెన్